తందాన ఏ సోలా సాలా తందాన అయితే రే ఖయాలా తందాన ఏ గోరే గాలా తందాన ఏ రేషమి బాలా తందాన ఏ సోలా సాలా తందాన అయితే రే ఖయాలా తందాన హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై హమ్ కాలే హై తో క్యా హూ

0: గారే గారే
1: ఏ జరబడది
0: గారే గారే
1: ఏ సూరబదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ట
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదో
2: ఏ కచతుర నారా.